0: గారే గారే నరబడసి గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తర జీ ఏ సూర ఎన్నాయ అది
0: ఏ ఏ కచతుర నార అమ చోరడనే.

0: గారే గారే నరబడసి గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కింద రే ఏ సూర ఎన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ చోరగలే.